శ్రీగణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మద్ పరమ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. ఓం దేవ సదా సవృతి మండల మధ్యవర్తి నారాయణ సరసిత సరసన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటే హరి హిరణమయ వపుర్ ధృత శంఖ చక్ర హరి హిరణమయ వపుర్ ధృత శంఖ చక్ర బ్రహ్మ మురారీ స్థిపురంతకారీ ప్రాణో శశి భూమి సుతో బుధశ్చ గురోశ్చ శుక్రః శని రాహు కేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.